0: 6:05 நிகழ்ச்சி நிரல், 6:10 விஸ்லேஷன், 6:30 இரவு 11:10 மார்க்கெட் மந்த்ரா, 7:10 இளைய பாரதம். நன்றி அறிதல் நன்று. உரை வழங்குபவர் கே மாதேஷ். பெண்கள் தலைமையாற்றல் ஜே ஆர்த்தி வழங்கும் உரை. மாசில்லா உலகம் படைப்போம். உரை வழங்குபவர் எஸ் பவித்ரா. இவை அனைத்தும் எமது இளைய பாரதம் நிகழ்ச்சியில் இரவு 7:10 ஒளிபரப்பாகும். 7:50 செய்தி கதம்பம், 8:00 சன்சத் சமீக்ஷா, நாடாளுமன்ற நடவடிக்கைகள் குறித்த ஹிந்தி விமர்சனம் டெல்லி அஞ்சல், 8:15 இந்திய அரசின் வேளாண்மை மற்றும் உழவர் நல அமைச்சகம் வழங்கும் ஹலோ ஃபார்மர் நேரடி தொலைபேசி நிகழ்ச்சி, 9:15 ஸ்பாட்லைட், 9:30 பப்ளிக் ஸ்பீக், 10:10 விஸ்வதர்பன், 10:20 வேர்ல்ட் நியூஸ், இவை நான்கும் டெல்லி அஞ்சல், 10:30 வெஸ்டர்ன் மியூசிக், இரவு 11:40 திரைகானம். இதுவரை எஃப்எம் கோல்டில் இன்று இடம்பெற இருக்கும் நிகழ்ச்சிகள் குறித்த அறிவிப்பு கேட்டீர்கள்.
1: ஹாய் மீரா, குழந்தை பிறந்து 3 மாசம் தானே ஆகுது, இவ்ளோ சீக்கிரம் வேலையில ஜாயின் பண்ணிட்டேன்.
2: என்ன கீதா செய்யறது, லீவு போட்டா சம்பளம் வராது, சம்பளமும் முக்கியம் இல்ல.
1: அப்போ குழந்தைக்கு தாய்ப்பால்
2: பசும்பால் கொடுக்க ஆரம்பிச்சிட்டேன் கீதா.
1: நம்ம குழந்தை ஆரோக்கியமா இருக்கணும்னா தாய்ப்பால் தானே முக்கியம் மீரா. பணத்தை கூட எப்ப வேணாலும் சம்பாதிக்கலாம், ஆனா குழந்தையோட ஆரோக்கியத்தை சம்பாதிக்க முடியாதுல.
2: நீ சொல்றது கரெக்ட் தான் கீதா. இப்ப என்ன என்ன பண்ண சொல்ற?
1: இன்னும் 3 மாசத்துக்கு லீவ் அப்ளை பண்ணிட்டு தாய்ப்பால் கொடுக்க ஆரம்பிச்சிடு. நீ தாய்ப்பால் கொடுக்கறதுனால குழந்தைக்கு தேவையான ஊட்டச்சத்தும் கிடைக்கும். பிற்காலத்துல நமக்கு வர மார்பக புற்றுநோய், கர்ப்பப்பை புற்றுநோயிலிருந்து நம்மள பாதுகாக்கும்.
2: இவ்ளோ தூரம் எடுத்து சொல்ற, நிச்சயமா செஞ்சிடறேன் கீதா.
3: தாய்ப்பாலை ஊட்டுவோம், ஆரோக்கியமான வாழ்வை அளிப்போம்.
4: கதைகளை கேட்டோம் வானொலியில் அன்று,
5: பின்னர் வந்தது கேளிக்கையில் ஒரு புரட்சி,
4: மூளை முடுக்கெல்லாம் தொலைக்காட்சி.
5: இந்த கதையில் மாற்றமில்லை,
4: நடையில் மட்டும் வந்தது ஒரு புதிய மாற்றம்.
5: நாம் கேட்டும் பார்த்தும் ரசித்த கதைகளை டிஜிட்டலில் இன்று ரசிக்க
4: இப்போதே டவுன்லோட் செய்வோம் வேவ்ஸ் ஓடிடி ஆப்பை.
0: தொடர்வது தெலுங்கில் செய்திகள், ஹைதராபாத் அஞ்சல்.
6: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్య, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్టపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్టపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో

లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు

0: కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. రెండవ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, మూడవ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట్ర కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22 వరకు జరుగుతుంది. రెండవ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, మూడవ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 నుండి 5 వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట్ర కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మైభారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కి ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై. ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై. ఔర్ ఇస్లియే హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ 3 తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

0: జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.
2: இப்போது ரசிக்கலாம் திரையிசை. முதலில் ஸ்ரீனிவாஸ் டிம்மி குரல்களில் ஒலிப்பது ஜோடி திரைப்பட பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం మౌసల పర్వం అంశంపై డాక్టర్ కాసల నాగభూషణం గారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా నిరంజన రమణన్ ఆలపించిన ఊతుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యార్ కృతి విందాము.

0: పంచమ వేదమైన మహాభారత ఇతిహాసంలో 16వ పర్వం మౌసల పర్వం. దుష్ట శిక్షణ శిష్టరక్షణగా తన అవతార ప్రయోజనం నెరవేరిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి గావించే ఉత్కృష్ట పర్వం ఇది. ఇప్పుడు ఆంధ్ర మహాభారతం మౌసల పర్వం అంశంపై డాక్టర్ కాసల నాగభూషణం గారి ప్రసంగం విందాము.
1: మహాభారతం 18 పర్వాల మహేతిహాసం. అందులో ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలు ఆదిపంచకం. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలు యుద్ధపంచకం. ఈ ఐదింటితో స్త్రీపర్వం కూడా కలిపితే యుద్ధ షట్కం. ఇక శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు శాంతి సప్తకం. వెరసి భారత పర్వాలు 18. భారతాంతర్గతమైన భగవద్గీతలోని అధ్యాయాలు 18. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అటూ ఇటూ మోహరించిన కురుపాండవ సేనలు 18 అక్షౌహిణులు. భారత యుద్ధం జరిగింది 18 రోజులు. ఇలా 18 సంఖ్య ప్రాముఖ్యం వహించడం భారతంలో ఓ విశేషం. కాగా అష్టాదశ పురాణాల వంటి మహాభారత పర్వాలలో ప్రస్తుతాంశమైన మౌసల పర్వం 16వ పర్వం. పర్వం అనే మాటకి గనుపు అని ఒక అర్థం. అంటే 18 గనుపులున్న పెద్ద చెరకుగడ మహాభారతం. మన దంతపుష్టిని బట్టి అందులో రసాస్వాదనకి వీలుంటుందని ఫలితార్థం.

ఆ పర్వాలలో తిక్కన్న గారి మాటల్లో చెబితే ప్రతి పర్వము ఒక్కో రసవత్ ప్రబంధం. అలాగని ఏ పర్వానికి ఆ పర్వం ఏకదేశం కాదు. మహాభారతం అంటే మొత్తం ఈ 18 పర్వాల సమాహార స్వరూపం. తత్సాక్షాత్కారమే మహాభారత సమగ్ర దర్శనం. పండు పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలు చేసి తినడం తప్పనిసరి. తత్ఫలితమే ఈ పర్వ విభాగం. ఈ ప్రతిపర్వ సమీక్షా ప్రణాళిక కూడా పూర్వాపర సమన్వయ దృక్పథంతో ఆ సమగ్ర సందర్శనాభిముఖంగా కొనసాగడం వాంఛనీయం అని విశ్వసిస్తూ యథాశక్తిగా అందుకు ప్రయత్నిస్తాను. మౌసలం 226 గద్యపద్యాలున్న ఏకాశ్వాస పర్వం. శ్రీధర్మ కామహృదయ సమాధానాధానకారకాంఘ్రి సరోజ బోధఘన వ్యాసవర సమాధి సమాలీఢతేజ హరిహరనాథ అని హరిహరనాథ సంస్థుతితో మౌసల పర్వాన్ని ప్రారంభించారు తిక్కనగారు. తెలుగు భారతంలో మొదటి 3 పర్వాలకి అంటే నన్నపార్య ఎర్రనార్యుల భారతానికి శ్రోత రాజరాజ నరేంద్రుడు, తిక్కన భారతానికి హరిహరనాథుడు. కనుక 2వ పద్యంలో దేవా అని ఆ హరిహరాద్వైతమూర్తిని సంబోధించి జనమేజయ ధాత్రీ వల్లభునకు ఉదాత్త తేజోదీప్తుండా వైశంపాయనుడు ప్రియావేశస్మేర చిత్తుడై ఇట్లనియన్ అని అనంతర కథాభాగాన్ని అందుకున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో విజయలక్ష్మి ధర్మరాజును వరించింది. ఆయన పట్టాభిషిక్తుడై రాజ్యపాలనం చేయసాగాడు. 35 సాఫీగా గడిచాయి. ఆ తర్వాత భయంకరమైన ఉత్పాతాలు కలిగాయి. సుడిగాలి వీచేది, రాళ్లవాన కురిసేది, సూర్యోదయ వేళ సముద్ర జలాలలో సూర్యుని ప్రతిబింబం మరీ పెద్దగా తోచేది. మబ్బులు లేకే పిడుగులు పడేవి, ఉల్కలు రాలేవి. సూర్యచంద్రుల చుట్టూ వరదగుళ్ళు కాంతులు చిమ్ముతూ కళ్ళు మిరుమిట్లు గొల్పేవి. వేసవిలో మూడంలాగా మబ్బులు గమ్మేవి. ప్రతిరోజు ఇలాంటి ఉత్పాతాలెన్నో జరిగేవి. ఇలా ఉండగా కొంతకాలానికి యాదవుల్లో బలరామకృష్ణులు తప్ప తక్కిన వాళ్లందరూ ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారన్న వార్త తెలిసింది ధర్మరాజుకి. వెంటనే ఆయన తమ్ముళ్ళని పిలిచి ఆ విషయం చెప్పాడు. ఈ కథ వింటూ ఉన్న జనమేజయుడు టక్కున వైశంపాయనుల వారిని అడిగాడు, యాదవుల అంతఃకలహానికి కారణమేమిటి అని. సరిగా అలాంటి ఉత్కంఠతనే శ్రోతల్లో కలిగించడానికి కథాకథనంలో కథకుడు ప్రదర్శించే ఒడుపు ఈ ప్రశ్న. కళ్ళు మూతలు పడుతున్న సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే చిన్న కుదుపు. ముని గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం శ్రీకృష్ణుని దర్శనార్థమై కణ్వ నారద విశ్వామిత్రులు ద్వారకా నగరానికి విచ్చేశారు. పురవీధిలో వెళుతున్నారు. అప్పుడు యాదవ కుమారులు కొందరు కృష్ణుని కొడుకైన సాంబునికి అమ్మాయి వేషం వేసి, ఇది బభ్రుని భార్య, దీనికి పిల్లలు పుడతారా అని అడిగారు. మహర్షులు వారి ఆకతాయితనం తెలుసుకుని, దీనికి పిల్లలు కాదుగదా, మీ యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది పొమ్మని శపించారు. ఇంత జరిగాక కృష్ణుణ్ణి ఎలా చూడడం అనుకుని అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మహర్షులు. ఈ సంగతి కృష్ణుడికి తెలిసింది. ఆయన కాలవేది, ఇది నియతి నగునవస్థ, దీనికి అన్యధాత్వకరణం తలపంజనదనుకున్నాడు, ఉపేక్ష వహించాడు. మరునాడు సాంబుడి కడుపు నుండి యముడి దూదలాగా పుట్టింది రోకలి. దాన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలపమన్నాడు వసుదేవుడు. గాంధారి శాపం గురించి తెలిసిన పెద్దలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడసాగారు. ఇక్కడ ఈ గాంధారి శాపం ఓ ఆసక్తికరమైన అంశం. ఆనుపూర్విగా భారత కథని ఆలకిస్తున్న వారికి ఈ మాట వినగానే చప్పున స్త్రీపర్వం జ్ఞాపకం రావాలి. అక్కడ యుద్ధభూమిలో అంతఃపుర స్త్రీజనంతో కృష్ణుణ్ణి వెంటబెట్టుకుని రాజమాత గాంధారి శోకదేవతలా నడయాడే దృశ్యం కళ్ల ముందు మెదలాలి. ఆ పులి కలనిలో ఎటు చూసినా పీనుగులు, బంధువులు, తోబుట్టువులు, కన్నబిడ్డలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అభిమన్యుడు, లక్ష్మణకుమారుడు, ఉత్తరుడు, కర్ణుడు, వాహ్లికుడు, భగదత్తుడు, భీష్ముడు, భూరిశ్రవుడు, శకుని, ఇలా అయిన వాళ్లందరి శవాలను చూసి చూసి కృష్ణుడితో చెప్పి చెప్పి ఏడుస్తూ ఆ పుత్రశోకంతో కడుపు మండి కృష్ణుడి వైపు చూస్తూ, ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన ఈసున సమరమునకు దొడగిన నీ వడ్డపడవైతి తగుచాలు మానుసులు కలిగియు మాననీయ వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కనియును ఉపేక్ష చేసితి కురురాజు చెరుపన తిరిగితి నిఖిల రాజులను తదనీకములను నామమడచితి ఎల్ల భూములు పాడయ్యే అంతవట్టు ఫలమును అనుభవింపుము ఏపడంగ నిన్ను శాపానల జ్వాల.

దగ్ధమూర్తి చేయుదా నవినుము. పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సార తపము బలిమి సాధనముగా పలికెద. ఉత్తమ జ్ఞాతుల తమలోన సంగరమున పొలియజేసిటిగాన పొలియుదురన్యోన్య ఘాతుకులై భవద్జ్ఞాతిజనులు నీవును. తప్పక నేడాదిగా ముప్పదారగు నేడైన అద్దినమున అరయ దిక్కెవ్వరులు నేని అగ్గలంపు కుచితంపు తెరంగున కూలువాడవు. ఇట్లు మీ వధూ జనములు నేర్చువారు పతుల సుతులను బంధుల పనవి పనవి అని శపించింది. వెనక కృష్ణుడే అన్నాడు ఉద్యోగ పర్వంలో పాండవుల మాటగా ధృతరాష్ట్రునితో, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేతగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. అలా ఆ దురవస్థని తప్పించక ఉపేక్ష వహించినందుకు తగిన ఫలితాన్ని ఆ చేటుని దక్షుడైన కృష్ణుడితో పాటు అతని కులమంతా అనుభవిస్తుందన్నది గాంధారి. అంతా విని చిరునవ్వు నవ్వుతూ, అంతలా ఆయాసపడతావెందుకమ్మా, మునివరేణ్యుల శాపం ఉంది కదా మా యాదవుల్ని రూపుమాపడానికి అంటాడు కృష్ణుడు. అంటే ఈ శాప వృత్తాంతం కురుపాండవ సంగ్రామానికి ముందే జరిగిందన్నమాట. ఆ గాంధారి శాపం ఫలించే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. ద్వారకలోనూ అశుభ సూచకాలైన ఉత్పాతాలు కలిగాయి. సర్వవిధుడైన కృష్ణుడు సమాలోచనం చేసి గాంధారి విధించిన గడువు 36వ సంవత్సరం వచ్చిందని, యాదవుల అన్యోన్య హనన వినాశానికి తీర్థ సమీప భూమి మంచిదని భావించి, జాతరసేయగా వలయు సర్వజనంబులు నంబురాశికిన్ ప్రాతిగ భక్తితోడనని బంధులకెల్లను చెప్పి వీట విఖ్యాతిగానప్పుడు చాటింపు వేయించాడు. ఆ రాత్రి నల్లని మేను కోర దౌడలు ఉన్న స్త్రీ ఇళ్లలోకి వచ్చి ఆడవాళ్లని లాక్కుపోయినట్టు, రాక్షసులు శస్త్రాస్త్రాలను ఆభరణాలను అపహరించుకుపోయినట్టు కలగన్నారు యాదవులు. మరుసటి రోజు శ్రీకృష్ణుని సుదర్శన చక్రము, రథము, గరుడకేతనము, వాటితో పాటు బలరాముని తాళధ్వజము ఆకాశ మార్గాన స్వర్గలోకం వెళ్ళాయి. యాదవులు మధ్య మాంసాది సకల సంభారాలు సమకూర్చుకుని సముద్రతీరం చేరుకున్నారు. నిర్వికార చిత్తతతో కృష్ణుడు, వికృతిలేని హృదయంతో బలరాముడు వెళ్లారు. ఉద్ధవుడు తపస్సు చేసుకోవడానికై అడవులకు వెళతానన్నాడు. బలరాముడు అతన్ని అనుసరించాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా ఒక భూరుహమున మూలంబున నిరస్త మోహాంధత్వంబున వెలుగు బుద్ధి విజ్ఞేయ నిరూఢత చేసి ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు యాదవులు పదపడి గీతవాద్యగతి బంధుర నృత్యములుల్లసిల్లగా ఉదధికి అంచితాక్షత మహోత్తర గంధ విశిష్ట పుష్ప సంపదలు బహుప్రకారముల ప్రస్తుతికెక్కగా పూజ చేసి ఇంపొదవ నివేద్యమిచ్చిరి సముజ్వల హృద్య పదార్థకోటులన్. ఆ సంతోష సమయంలో కుత్తుకల దాకా తాగి పొగరెక్కి ఆ మత్తులో ఏవో కారుకూతలు కూయసాగారు యాదవులు. వారిలో వృష్ణి భోజ అంధకులనే తెగలవారున్నారు. కృతవర్మ భోజపతి. సాత్యకి ప్రద్యుమ్నుని భుజం తడుతూ కృతవర్మను చూపెట్టి, మనిషికి నిద్ర చావు లాంటిది, ఎంతటి నీచుడైనా శత్రువుల్ని నిద్రపోతున్నప్పుడు చంపడు, మరి రాచపుట్టుకు పుట్టి అంతటి పాపానికి ఒడిగట్టాడు అని ఆ కృతవర్మ నిద్రాసక్తులైన ఉప పాండవుల తలలు నరికి చంపిన ఉదంతాన్ని ప్రస్తావించి హేళన చేశాడు. వెంటనే కృతవర్మ, భూరిశ్రవుని చేతిని అర్జునుడు తెగ్గొడితే ఆ తర్వాత వచ్చి అతని తల నరికేవే, అది మాత్రం న్యాయమా అని అపహాస్యం చేశాడు సాత్యకిని. ఇలా మొదలైన వాగ్వివాదం చివరికి సంకుల సమరానికి దారితీసింది. సాత్యకి ముసలం శక్తి ఆవహించిన తన కత్తితో కృతవర్మ తల నరికాడు. అంతటితో ఆగక భోజులందరి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు భోజులు అంధకులు ఒక్కటై వార్ష్ణేయుడైన సాత్యకిని చుట్టుముట్టారు. అప్పుడు విమలబోధుడా హరి కడుం కనలుందియు కాలవేదితన్, తమ్ముని గాతునట్టి సముదగ్రత కయ్యకొననల్లడయ్యే. కాగా అయి ఇరుదెరగునకప్పుడు కయ్యమునకు పరమ సాధకంబుగ కలిగిన్ ముయ్యంచు తుంగ. ఆ తుంగ ఎలాంటిది? పొడిగాగజేసి అమ్మి జడనిధిలో వృష్ణివరుడు చల్లించిన ముసలం ఉందే, ఆ ముసలశక్తి ఆవహించిన తుంగ. దెబ్బ తగలడం తరువై గాలిబడు మ్రాకుగముల తెరంగున నేలగూలారు సాత్యకి, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మొదలైన వాళ్ళు. అలా వృష్ణి భోజ అంధక వీరులందరూ ఆ క్షితితలమున పడియుండ కనుగొని పరమమునీంద్ర శాపంబు మహాశక్తి పద్మనాభుడును తీవ్ర కోపాగ్ని తనదు చిత్తమున ఉద్ధురమై జనింపంగా

దురములోన పడక శేషించి మెరసిన ప్రతిభటాళి మీద గవిసి తుంగలగుని మోది నిరవశేషముగ చేసే ఇట్టుల శేష యాదవులును మౌసల విస్ఫూర్తి పొలిసిరి. తరువాత కృష్ణుడు దారుకుణ్ణి పిలిచి అర్జునుణ్ణి తీసుకురమ్మన్నాడు. స్త్రీజనాన్ని ద్వారకాపురిలో వదిలి రమ్మన్నాడు బభ్రుణ్ణి. ఆ బభ్రుణ్ణి ఒక బోయవాడు చంపాడు. కృష్ణుడు తానే స్వయంగా స్త్రీలను తీసుకెళ్లి నగరం చేర్చాడు. అర్జునుడొచ్చి మీ ఆలనాపాలనా చూస్తాడని వసుదేవునితో చెప్పి మళ్ళీ బలరాముని దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు చూస్తూ ఉండగానే బలరాముని ముఖము నుంచి వేయి శిరస్సుల పాము వెలుపలికొచ్చింది. బలరాముడు తనూ చాలించాడు. చూశాడు కృష్ణుడు తమ అవతార ప్రయోజనం నెరవేరిందనుకున్నాడు. తను విముక్తికి నిమిత్తం ఆలోచించాడు. మనస్సు ఇంద్రియాలు నిగ్రహించుకుని సమాధి స్థితిలోకి వెళ్ళాడు. జలనిధి శయనుడు మహీస్థల శయనుడయ్యాడు. అదే సమయానికి జర వచ్చి ఒక మాయగా బోయవాణ్ణి ఆవహించింది. వాడు అదేదో జింక అనుకుని ఆ శ్రీహరి పాదతలాన్ని బాణంతో కొట్టాడు. శ్రీహరి మానుష శరీరం వదలి వైకుంఠం చేరుకున్నాడు. అమృతం భజరం భవ్యయమలం భవితర్క్యమచలమాగమగమ్యం అయిన పదవిని మళ్ళీ అలంకరించాడు. ఇక ఇక్కడ దారుకుని ద్వారా యాదవ వినాశం గురించి విన్న అర్జునుడు వెంటనే హస్తిన నుండి ద్వారకకు వచ్చి మగండు సచ్చిన కులాంగనయున్ శశిగృంకినట్టి శర్వర్యును పోల్ప పట్టగుచు వారి జనాభుడు లేని దీనతన్ బొరసి కృపైక భాజనత పొందిన అప్పురిజూచి మానసం వెరియగా ఆ నగరంలో ప్రవేశించాడు. వసుదేవుణ్ణి కలుసుకున్నాడు. వసుదేవుడు అర్జునుడొచ్చి మిమ్మల్ని కాపాడతాడని కృష్ణుడు తనతో అన్నట్టుగా ఇలా అన్నాడు. ఆతడు కాలాంతరమున భ్రాతిగ భవదీయ భవ్య పరలోక విధుల్ చేతోగతి భక్తి పరిస్ఫీతములుగా చేయుననియు చెప్పే కుమారా. ఈ పద్యం వినగానే మనకు మరో భారత పద్యం గుర్తొస్తుంది. ఆపద గడవం బెట్టను ఓపి శుభం వైనదాని నొడగోర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపితనీయ మహాత్మా అని గతంలో మేము తండ్రి లేని బిడ్డలం అని కృష్ణుణ్ణి ఆశ్రయించారు పాండవులు. అలాంటి పాండవులకు తన తండ్రి సంరక్షణ భారాన్ని అప్పగించి వెళ్ళాడు కృష్ణుడు. తాను లేకున్నా తన పరోక్షంలోనూ తన వాళ్లకి తగిన రక్షణ కల్పించాలని ఆశించే ఆర్తి అది, ఆవేదన అది. అది మారదు, మారేవి పాత్రలు సన్నివేశాలు మాత్రమే. మరి అర్జునుడు స్త్రీబాల వృద్ధులను తనతో ఇంద్రప్రస్థపురానికి తీసుకెళ్తానని వసుదేవునితో చెప్పాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేసి ఆ రాత్రి అక్కడే గడిపాడు. మరునాటి ఉదయం నిర్మల యోగనిష్టలో ప్రాణత్యాగం చేశాడు వసుదేవుడు. అర్జునుడు అతనికి పితృమేధం జరిపించి సముద్ర తీరానికి వెళ్ళి చనిపోయిన యాదవులకు దహన సంస్కారాలు చేయించాడు. బలరామకృష్ణుల్ని వెదుకుతూ చని చని మనమున నిట్లను నను పిలువగా బనిచి జనకునకు కావలిగా అనునిచిన వాడై నెమ్మది జనిన హరికి చావు చెప్ప జనియదనకట. ఇది గుండెల్ని కదిలించే విషాదకరమైన సన్నివేశం. తండ్రిని చూసుకోమన్నాడు, తీరా ఆ తండ్రి చనిపోయాడన్న వార్త చెప్పాలి కృష్ణుడికి ఎలాగా అని వాపోతున్నాడు అర్జునుడు. పాపం అప్పటికి అతనికి తెలియదు తను వెళ్ళి చెప్పడానికి అక్కడ కృష్ణుడు కూడా లేడని. అలా వెళుతూ ఉంటే గాంధారి శాపం గుర్తొచ్చి అకట నిప్పును చెదలంటూ నొక్కో అని అనుకుంటాడు. అయితే అప్పటికే చెదలంటుకున్నాయి నిప్పుని. జగత్ ప్రళయాన్ని సూచించే ఉత్పాతాలలో ఉపమానం ద్వారా చెప్పక చెప్పిన మరో ఉత్పాతమిది. అర్జునుడు ఒక బోయవాడు దారిచూపగా వెళ్ళి వెన్ను రుచిరదేహము పడియున్న చోటు సేరి తెలియంగజూచి మూర్ఛిల్లి పొడమిపై పడతాడు. కాసేపటికి తెప్పరిల్లి లేచి అవికృతమును రుచిరమునై అవయవములు నిదురబోయినప్పటి క్రియ నుండ వరలు కృష్ణుని దేహం చూశాడు. తరువాత ద్వారకా నగరాన్ని సముద్రం ఆ మరునాడే ముంచివేస్తుందని తెలుసుకుని బలరామకృష్ణులకు అగ్ని సంస్కారం చేసి హుటాహుటిన ద్వారకకు వెళ్ళాడు. కృష్ణ నిర్యాణం గురించి చెప్పకుండా రాత్రికి రాత్రి ప్రయాణ సన్నాహం చేయించి తెల్లవారేసరికి వాళ్లందరినీ హస్తినకు బయలుదేరదీశాడు. వాళ్లలా నగరం దాటారో లేదో సముద్రం విరుచుకుపడి ముంచేసింది ద్వారవతిని. మార్గమధ్యంలో వాళ్ల మీద దొంగలు పడ్డారు. అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. చిత్రం అతనికి మంత్రాలేవీ స్ఫురించలేదు. అది దైవ విరోధంబని మదినూహించాడు అర్జునుడు. ఏవో మామూలు

0: బాణాలు ప్రయోగించి ఎట్టకేలకి కృష్ణుని అష్టభార్యల్ని, బలరాముని దేవేరుల్ని, మరికొందరు యాదవాంగనల్ని రక్షించి ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చాడు. సాత్యకి, కృతవర్మల కుమారులకి వేరువేరు నగరాలిచ్చాడు. యాదవ కుటుంబాలను చక్కబరిచాడు. అంతా అయ్యాక బలరామకృష్ణుల నిర్యాణ వార్తని అప్పుడు తెలియజేశాడు. రుక్మిణ్యాది దేవేరులు కన్నీరు మున్నీరుగా విలపించి చివరికి అగ్నిప్రవేశం చేశారు. అలా కృష్ణుడు తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాడు అర్జునుడు. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబికి వచ్చింది అతనికి. వెంటనే వెళ్ళి వేదవ్యాస మహర్షిని సందర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యాదవ వినాశం గురించి చెప్పాడు. తన గాంధీవం నిర్వీర్యం కావడం విన్నవించాడు. అప్పుడు వేదవ్యాసుడు, ధరణి భరంబువాప అవతారము నొందిన విష్ణుడత్యరంగరుదుగ నిర్వహించి అజరామర నిష్కల నిర్వికార భాస్వర నిజ సత్పదంబునుపశాంతి పరుండయి పొందే దానికి కురుకులవర్య శోకమున కుందుదురే మిముబోటి బోధనుల్. అవనీభారము వాపి తాహరికి తోడై భీమ సాహాయ్య గౌరవ దుర్తాంత పరాక్రమంబున కృతార్థత్వంబునంజేసి అస్త్రవితానంబును నిన్ను బాసి చనియన్ దైవ ప్రకారజ్ఞ నీదు వరిష్ఠాచరణంబునన్ సురలు సంతోషించి రప్పోరులన్. బలమును బుద్ధియు చేవయు అలఘుమతి ఉల్లసిల్లు నగుకాలమునన్ పులియున్ కాల విపర్యయ కలనంబున బుధుల కుబ్బు కలకయు కలవే కాలమూలంబు సర్వంబుగాన దీని కుండు తలపులు దక్కి మీరుత్తమంపు గతికి జనుడు నిశ్చింత వికారతనులు విడిచి ఆర్యజనంబులు వినుతిసేయా అని హితోపదేశం చేశాడు. నరనారాయణులు కారణజన్ములు, శాపవశాన మానవులై జన్మించిన దేవమునులు. వారిద్దరిలో ఇచ్ఛాశక్తి నారాయణుడు, క్రియాశక్తి నరుడు. ఆత్మకృష్ణుడు, దేహం అర్జునుడు. ధర్మ సంరక్షణం ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞోపకరణాలు వారి ఆయుధాలు. ఆ మహాప్రయోజనం నెరవేరడంతోటే అవి వెళ్ళిపోయాయి. గాంధీవం నిర్వీర్యమయ్యింది. అర్జునుడు మానవమాత్రుడయ్యాడు. కృష్ణుడు కేవలం రథసారథి కాడు, పార్థసారథి. తాను నడిపించాడు, తప్పుకున్నాడు. అర్జునుడు మిగిలాడు. అతనికి ఆ రహస్యం తెలియజెప్పడానికి వేదవ్యాసుడంతటివాడు కావలసి వచ్చాడు. ఎక్కడైనా ఎప్పుడైనా సద్గురువులే సదుపదేశ సమర్థులు. మన పురాణేతిహాసాలలో ఉపదేశకులందరూ గురుస్థానీయులు. అలాంటి సద్గురూపదేశంతో, మితహిత వచనాలతో అర్జునుని శోకమోహాలు పటాపంచలయ్యాయి. అర్జునుడు వ్యాసుల వారికి నమస్కరించి మళ్ళీ హస్తినాపురం చేరుకుని తాను వెళ్ళి వచ్చిన ఆ విశేషాలను ధర్మరాజుకు వివరించి చెప్పాడు. ఇది మౌసల పర్వ వృత్తాంతం. మహాభారతం ఆది పర్వంలో అర్జునుడు మత్స్యయంత్రం భేదించి ద్రౌపదిని తెచ్చి తల్లికి నివేదించిన సన్నివేశంలో బలరామునితో కలిసి ప్రవేశించిన శ్రీకృష్ణుడు ఇంత కథని నడిపించి చివరికి అడవిలో ఒక మారుమూల మౌనంగా నిష్క్రమించాడు మౌసల పర్వములో. ఈ కథకి బీజం ముసలం. అందుకే ఇది మౌసల పర్వం, ముసల సంబంధమైన పర్వం. ఒక కుటుంబంలో కానీ లేక ఒక వ్యవస్థలో కానీ అంతఃకలహాలు మొదలై వినాశనానికి దారితీస్తే ముసలం పుట్టింది అంటుంది లోకం. అంతగా జనజీవితంలో భాగంగా కలగలిసిపోయింది భారతం. అది కేవలం కథ కాదు, మానవ జీవితం.
1: మనం ఇంతవరకు ఆంధ్ర మహాభారతం మౌసల పర్వం అంశంపై డాక్టర్ కాసల నాగభూషణం గారి ప్రసంగం విన్నాము.

మనందరికీ ఆహారాన్ని అందిస్తున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుండి భీమా రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేయబడిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన. నిర్దేశించిన నామమాత్రపు ప్రీమియం చెల్లించి రైతులు ఈ భీమా సదుపాయాన్ని పొందవచ్చు. అతివృష్టి లేదా అనావృష్టి కారణాల వల్ల రైతులు పంటలు వేయలేకపోయినా, వేసిన పంటలు నష్టపోయినా ఈ భీమా పథకం వర్తిస్తుంది. పిఎంఎఫ్బివై డాట్ జీఓవి డాట్

ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో గాని దగ్గరలోని ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా సర్వీస్ సెంటర్ని నేరుగా సంప్రదించి గాని రైతులు ఈ బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

0: కార్యక్రమంలో చివరిగా ఘంటసాల గలం నుండి జాలువారిన శ్రీకృష్ణ దండకం విందాము. సముద్రాల సాహిత్యం, సంగీతం టీవీ రాజు, చిత్రం పాండురంగ మహత్యం.
1: హే కృష్ణ శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవ భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించుమా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూహింపలేమైతిమో దేవా నీ పాద

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: ఇండియా సెక్యూర్డ్ అన్ ఇంప్రెసివ్ 4th పొజిషన్ ఇన్ ది కామన్వెల్త్ గేమ్స్ మెడల్ టాలీ, విన్నింగ్ 39 మెడల్స్ ఓవరాల్, స్క్రిప్టెడ్ హిస్టరీ బై రిజిస్టరింగ్ దేర్ బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కామన్వెల్త్ పారా గేమ్స్. ది రిమార్కబుల్ అచీవ్మెంట్ హ్యాస్ బ్రాట్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ హానర్ టు ది నేషన్ అండ్ బేర్ టెస్టిమనీ టు ది గ్రోయింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 అవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన

0: ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
1: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీదేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్.

0: సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40 ఆకాశవాణి.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்டு.
1: மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக ப காளியப்பன் இயற்றிய பாடலை பாடியவர் பி ஜெயச்சந்திரன், பாடலுக்கு இசையமைத்தவர் டி ஆர் பாப்பா.

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు నెల మొదటి వారంలో జరుపుకుంటున్న సందర్భంగా ఆ విశేషాలను ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. గర్భస్థమైన శిశువుకు తల్లి తాను తిన్న ఆహారాన్ని అందించి నవమాసాల పాటు రక్షించి పోషిస్తుంది. అదే శిశువు భూమి మీదకి వచ్చాక మొట్టమొదటగా తన స్తన్యం నుండి స్రవించే పాలను ఆహారంగా అందించి ఆ శిశువు మనుగడకు ఊపిరి పోస్తుంది. శిశువు జననంతోనే తల్లి ద్వారా పాలను అందించే సృష్టి ధర్మాన్ని ప్రకృతి ఏర్పాటు చేయడం ఒక అద్భుతం కదా. మనుషులకే కాదు, పాలిచ్చి పెంచే క్షీరద జంతుజాలానికంతటికీ తల్లిపాలే మొదటి ఆహారమై 10 కాలాల పాటు శ్రీరామరక్షయై ఈ సృష్టిని నడిపిస్తోంది. నెలల వయసులో ఉండే పసిపిల్లలకి తల్లిపాలను మించిన బలవర్ధకమైన పౌష్టిక ఆహారం వేరేదీ లేదని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ తల్లిపాల ఆవశ్యకతను గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా ఈ చిత్రగీతాన్ని విందాము. గానం ఎస్ జానకి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం పడమటి సంధ్యారాగం.

తల్లిపాల ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. తల్లిపాలతో శిశువు యొక్క సక్రమమైన శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు సున్నితమైన శిశువు శరీరానికి రోగాలు దరి చేరకుండా తగిన రోగ నిరోధక శక్తి కూడా లభిస్తోంది. అయితే మారుతున్న ఈనాటి ఆధునిక సమాజ జీవన శైలిలో ప్రపంచంలో ఇప్పుడు పుడుతున్న దాదాపు సగం మంది 6 నెలలు నిండని శిశువులు మాత్రమే తల్లిపాల సంరక్షణను అందుకుంటున్నారట. పనుల ఒత్తిడి వల్లనైతేనేమి, శారీరక సౌందర్యం కోసమైతేనేమి, పేదరికం వల్లనైతేనేమి, పలు కారణాల వల్ల శిశువులు తల్లిపాలకు నోచుకోకపోవడం దురదృష్టకరమైన విషయం. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపైనే కాకుండా తల్లి ఆరోగ్యంపైన కూడా పడే అవకాశం ఉంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత. చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం చక్రవర్తి, చిత్రం అమ్మ రాజీనామా.

1992లో వరల్డ్ అలియన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ తల్లిపాల వారోత్సవాలను మొదటిసారిగా నిర్వహించింది. తల్లిపాల యొక్క ఆవశ్యకతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కల్పించే దిశగా తల్లిపాల వారోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించింది. 2018లో WHO అధికారికంగా గుర్తించిన ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ఆగస్టు నెల మొదటి వారంలో జరుపుకుంటున్నాం. ఈ వారోత్సవాల నిర్వహణలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు తోడుగా యూనిసెఫ్, వివిధ దేశాల ఆరోగ్య ప్రతినిధులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. దాదాపు 120 ప్రపంచ దేశాల్లో ఈ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. చక్రి స్వరపరచి పాడిన పాట ఇప్పుడు విందాం. రచన పెద్దాడమూర్తి, చిత్రం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి.

ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో ముందుకొచ్చే ఈ వారోత్సవాలలో ఈ 2026వ సంవత్సరానికి గాను బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్ స్ట్రెంగ్తెన్ వాట్ వర్క్స్ స్థిరమైన జీవన ప్రారంభానికి తల్లిపాలు అవసరం, ఇందుకోసం వ్యవస్థలను దృఢం చేయాలి అనే నినాదం ఎంచుకోబడింది. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించే సదస్సుల నిర్వహణతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లోనూ పనిచేసే చోట్ల బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించే దిశగా ప్రయత్నాలు చేయబడతాయి. మిక్కీజే మేయర్ స్వరకల్పనలో శ్రావణ భార్గవి, శశికిరణ్ పాడిన వనమాలి సాహిత్యం ఇప్పుడు విందాం. చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.

తల్లి పాలను అందించాలట. ఈ సమయంలో వచ్చే పసుపు రంగుతో కూడిన కొలోస్ట్రామ్ అనే పాల పదార్థం ఎన్నో యాంటీబయోటిక్స్తో కూడిన అపురూపమైన ఆహారం. దీన్నే మన వాళ్ళు ముర్రుపాలు అని అంటారు. ఆ పైన పసిపిల్లలు 6 నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే తీసుకోవడం ఉత్తమమని, ఈ కాలంలో నీళ్లు గాని మరే ఇతర ఘన పదార్థాలని ఇవ్వరాదని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే 6 నెలల తర్వాత కూడా వేరే తేలికైన ఆహారంతో పాటు సుమారు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కూడా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదట. మరే ఇతర సహజమైన లేదా కృత్రిమమైన ఆహారం కూడా తల్లిపాలకు సాటిరావు. ఈ పాట 20వ శతాబ్దం చిత్రం నుండి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచించిన వారు డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

తల్లిపాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇది 100కు పైగా కణాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు కలగలసిన ఒక జీవ పదార్థం వంటిది. తల్లిపాలలో ఉండే యాంటీబయాటిక్స్ పిల్లలలో తరచూ కలిగే శ్వాస ఇబ్బందులు, చెవిలో ఇన్ఫెక్షన్, నులిపురుగుల బాధల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే పిల్లల ఎదుగుదల

తలకు కావలసిన పోషకాలను కూడా తల్లిపాలు అందిస్తాయి. అంతేకాదండి, దీర్ఘకాలంలో పిల్లలను ఆస్తమా, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధుల నుండి రక్షణగా రోగనిరోధక శక్తి కూడా ఈ తల్లిపాల నుండి అందుతుంది. అందువల్ల శిశు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. శిశువులకు పాలివ్వడం వల్ల పిల్లలకే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందట. కొన్ని రకాలైన క్యాన్సర్లు, టైప్ 2 మధుమేహ వ్యాధుల నుండి నిరోధక శక్తి లభిస్తుంది. అలాగే ప్రసవం తర్వాత అధిక రక్తస్రావాన్ని కూడా స్తన్యం ఇవ్వడం ద్వారా నివారించవచ్చట. మరో విషయం, తల్లి బిడ్డల మధ్య ఆప్యాయత, అనురాగం ఈ తల్లిపాలు మరింత పెంచుతాయి. ఇలా బిడ్డకి, తల్లికి మేలు చేసే తల్లిపాలు అమృతంతో సమానమే కదా. యమలీల చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:38 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించిన విశేషాలతో పాటు చిత్రగీతాలు వింటున్నారు.

తల్లి పాలను సేకరించి అవసరమైన వారికి అందించే సదుపాయాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గది ఉష్ణోగ్రత వద్ద తల్లిపాలు సుమారు 4 గంటల వరకు పాడవకుండా ఉంటాయి. అదే రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచినట్లయితే 4 రోజుల వరకు, ఫ్రీజర్లో అయితే 6 నెలల వరకు వీటిని భద్రపరిచి ఉంచవచ్చు. అయితే సేకరించే ముందు చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. సేకరించే పాత్ర లేదా బాటిల్ని కూడా వేడి నీటిలో మరిగించి బాగా శుభ్రం చేసుకోవాలి. సేకరించిన తల్లిపాలను వేరే చోటికి రవాణా చేయాల్సి వస్తే ఇన్సులేటింగ్ కూలర్లో తీసుకువెళ్తే 24 గంటల వరకు సురక్షితంగా ఉంటాయి. ఈ పాట ఊయల చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

మనలో చాలామందికి తల్లిపాల గురించిన కొన్ని అపోహలు ఉంటాయి. వాటిలో చాలా వరకు నిజం కావు. ఉదాహరణకి కొన్నింటిని గురించి తెలుసుకుందాం. తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలకి పాలివ్వడం మంచిది కాదు అనుకుంటాం. కానీ తల్లికి చిన్న చిన్న జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు ఉన్నా పిల్లలకి పాలివ్వవచ్చు. తల్లి శరీరంలోని యాంటీబయాటిక్స్ పాల ద్వారా పిల్లలకి అంది వారిని కాపాడుతుంది. అలాగే పిల్లలకి పౌష్టికమైన పాలు అందాలంటే తల్లి ప్రత్యేకమైన డైట్ని పాటించాలని చాలామంది అంటారు. కానీ సాధారణంగా తీసుకునే సమతుల్యమైన పౌష్టిక ఆహారం తల్లి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఏదైనా అపోహ కానీ సందేహాలు కానీ ఉంటే డాక్టర్ని సంప్రదించి నివృత్తి చేసుకోవడం మంచిది. ఎస్ జానకి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన లాలిపాట ఇప్పుడు విందాం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, చిత్రం భక్త ప్రహ్లాదా.

మన కేంద్ర ప్రభుత్వం కూడా తల్లిపాలను ప్రోత్సహించేందుకు మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ మా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల గురించి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రచార సాధనాలను ఉపయోగిస్తున్నారు. అలాగే తల్లిపాలను అందించే దాతలను ప్రోత్సహించి వాటిని సేకరించి అవసరమైన శిశువులకు అందించడం కూడా ఈ కార్యక్రమంలో భాగమే. సమాజంలో కూడా శిశువులకు తల్లిపాలు అందడంపై సదవగాహన కలిగించి తద్వారా కార్యాలయాల్లో, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో సైతం బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తగిన సదుపాయాలు కల్పించడం కూడా జరుగుతుంది. సత్యయామిని ఆలపించిన కె. శివశక్తి దత్త సాహిత్యం ఇప్పుడు విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం బాహుబలి

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం